वर्णमार्गतः योगेश्वरमिदं पुण्यं कर्म येन समाप्यते। जय जय जगदेकनाथ शंभो प्रकृति मनोहर नित्यचित्स्वभाव अतिगत कलुष प्रपंच प्रपंच वाचामपि मनसां पदवी मदीत तत्त्वं स्वभाव निर्मला भोग जय सुंदर सेष्टित स्वात्मतुल्य महाशक्ते जय शुद्ध गुणार्णव अनंत कांति संपन्न जया सदृश विग्रह अथ क्रिय महिमाधार जया नाकुल मंगल निरंजन निराधार जय निष्कारणोदय निरंतर परानंद जय निर्वृति कारण जयाति परमेश्वर्य जयाति करुणास्पद जय स्वतंत्र सर्वस्व जया शत्रु सवैभव जयावृत महाविश्व जयानावृत केनचित् जयोत्तर समस्तस्य जयात्यंत निरुत्तर जयाद्भुत जया क्षुद्र जया क्षत जया व्यय जयामेय जयामाय जया भव जयामल महाभुज महासार महागुण महाकथ महाकथ महाबल महामाय महारस महारथ नथ परम देवाय नमः परम देवाय नमः परम हेतवे नमः परम देवाय नमः परम हेतवे नमः शिवाय शांताय नमः शिवधरायते त्वदधीनमिदं कृष्णं जगद्धि ससुरासुरं अथस्त्वद्विहितामाज्ञां क्षमते कोतिवर्तितुं अयं पुनर्जनो नित्यं भवदेकशमाश्रयः भवानतोऽनुग्रह्यास्मै प्रार्थितं संप्रयच्छतु। जयाम्बिके जगन्मातर्जय सर्वजगन्मयी जयानवधिकैश्वर्ये जयानुपम विग्रहे जयवाङ्मनसातीते जयाच्छिद्वान्तभञ्जिके जय जन्मजराहीने जय कालोत्तरोत्तरे जयानेकविधानस्थे जय विश्वेश्वरप्रिये जय विश्वसुराराध्ये जय विश्वविजृम्भिणी जय मंगल दिव्यांगी जय मंगल दीपिके जय मंगल चारित्रे जय मंगल दायिनी नमः परम कल्याण गुण संशय मूर्तये त्वत्त खलु समुत्पन्नं जगत्त्वय्येव लीयते त्वद्विदान फलं दातुमीश्वरोऽपि न शक्नुयात्। जन्म प्रभृति देवेशी जनोऽयं त्वदुपाश्रितः अतोऽस्य तव भक्तस्य निर्वर्तय मनोरथं पञ्चवक्त्रो दशभुज शुद्धस्फटिक सन्निभः वर्णब्रह्मकला देहो देवः सकल निष्कळः शिवमूर्ति समारूढ शान्त्यतीत सदा शिवः भक्त्या मयार्चितो मह्यं प्रार्थितं संप्रयच्छतु। सदा शिवाङ्गमारूढा शक्तिरिच्छा शिवाह्वया जननी सर्वलोकानां प्रयच्छतु मनोरथं। शिवयोर्दयितौ पुत्रौ देवौ हेरम्भषण्मुखौ शिवानुभावौ सर्वज्ञौ शिवज्ञानामृताशिनौ तृप्तौ परस्परं स्निग्धौ शिवाभ्यां नित्यसत्कृतौ सत्कृतौ च सदा देवौ ब्रह्मात्यैस्त्रिदशैरपि सर्वलोकपरित्राणं कर्तुमभ्युदितौ सदा स्वेच्छावतारं कुर्वन्तौ स्वांसभेदैरनेकशः ताविमौ शिवयो पार्श्वे नित्यमित्थं मयाच्छितौ तयोराज्ञां पुरस्कृत्य प्रार्थितं मे प्रयच्छतां। शुद्धस्फटिकशङ्कासमीशानाट्यं सदाशिवं
మూర్ధాభిమానిని మూర్తి శివస్య పరమాత్మనః శివార్చనరతం శాంతం శాంత్యతీతం ఖమాస్థితం పంచాక్షరంతిమం బీజం కళాభిపంచభిర్యుధం. ప్రథమావరణే పూర్వం శక్త్యా సహ సమర్చితం పవిత్రం పరమం బ్రహ్మ ప్రార్థితం మే ప్రయచ్చతు. బాలసూర్య ప్రతీకాశం పురుషాఖ్యం పురాతనం పూర్వవక్త్రాభిమానం చ శివస్య పరమేష్టినః శాంత్యాత్మకం మరుత్సంస్థం సంభో పాదార్చనేరతం ప్రథమం శివ బీజేషు కళాసు చ సతుష్కలం. పూర్వభాగే మయా భక్త్యా శక్త్యా సహ సమర్చితం పవిత్రం పరమం బ్రహ్మ ప్రార్థితం మే ప్రయచ్చతు. అంజనాతి ప్రతీకాశమఘోరం ఘోర విగ్రహం దేవస్య దక్షిణం వక్త్రం దేవదేవ పదార్చకం విద్యాపదం సమారూఢం వన్నిమండలమధ్యకం. ద్వితీయం శివ బీజేషు కళాస్వట్టకలాన్వితం సంభోర్ధక్షిణ దిగ్భాగే సక్త్యా సహ సమర్చితం పవిత్రం పరమం బ్రహ్మ ప్రార్థితం మే ప్రయచ్చతు. కుంకుమక్షోద సంకాశం వామాక్యం వరవేషధృక్ వక్త్రముత్తరమీశస్య ప్రతిష్టాయాం ప్రతిష్ఠితం వారిమండలమధ్యస్థం మహాదేవార్చనేరతం. తురీయం శివ బీజేషు త్రయోదశకలాన్వితం దేవస్యోత్తర దిగ్భాగే శక్త్యా సహ సమర్చితం పవిత్రం పరమం బ్రహ్మ ప్రార్థితం మే ప్రయచ్చతు. శంఖకుందేందుధవలం సత్యాఖ్యం సౌమ్యలక్షణం శివస్య పశ్చిమం వక్త్రం శివపాదార్చనేరతం నివృతిపదనిష్టం చ పృథివ్యాం సమవస్థితం. తృతీయం శివ బీజేషు కళాభిచ్చాష్టభిర్యుతం దేవస్య పశ్చిమే భాగే శక్త్యా సహ సమర్చితం పవిత్రం పరమం బ్రహ్మ ప్రార్థితం మే ప్రయచ్చతు. శివస్య తు శివాయాశ్చ హృన్మూర్తిం శివ భావితే తయోరాజ్ఞాం పురస్కృత్య తే మే కామం ప్రయచ్చతాం. శివస్య చ శివాయాశ్చ శిఖామూర్తిం శివాశ్రితే సత్కృత్య శివయోరాజ్ఞాం తే మే కామం ప్రయచ్చతాం. శివస్య చ శివాయాశ్చ వర్మణా శివ భావితే సత్కృత్య శివయోరాజ్ఞాం తే మే కామం ప్రయచ్చతాం. శివస్య చ శివాయాశ్చ నేత్రమూర్తిం శివాశ్రితే సత్కృత్య శివయోరాజ్ఞాం తే మే కామం ప్రయచ్చతాం. అస్త్రమూర్తిం చ శివయోర్నిత్యమర్చన తత్పరే సత్కృత్యే శివయోరాజ్ఞాం తే మే కామం ప్రయచ్చతాం. వామో జ్యేష్ఠస్తథా రుద్రకాలో వికర్ణస్తథా బలో వికర్ణశ్చైవ బలప్రమథనపరః సర్వభూతస్య తమనస్తా ధృశాస్త ధాదృశాశ్చాష్టశక్తయః ప్రార్థితం మే ప్రయచ్ఛంతు శివయోరేవ శాసనాత్. అథానందశ్చ సూక్ష్మశ్చ శివశ్చాప్యేకనేత్రకః ఏకరుద్రస్త్రిమూర్తిశ్చ శ్రీకంఠశ్చ శిఖండికః తథాష్టౌ శక్తయస్తేషాం ద్వితీయావరణేర్చితా తే మే కామం ప్రయచ్ఛంతు శివయోరేవ శాసనాత్. భవాద్యామూర్తయశ్చాష్టౌ తాసామపి చ శక్తయః మహాదేవాదయశ్చాన్యే తథైకాదశమూర్తయః శక్తిభిః సహితాః సర్వే తృతీయావరణే స్థితాః సత్కృత్య శివయోరాజ్ఞాం దిశందు ఫలమీప్సితం. వృషరాజో మహాతేజ మహామేఘసమస్వనః మేరుమందరకైలాస హిమాద్రిశిఖరోపమః సిదాభ్రశిఖరాకార కకుదాపరిశోభితః మహాభోగీంద్రకల్పేన బాలేన చ విరాజితః రక్తాశ్య శృంగశరణో రక్తప్రాయ విలోచనః పీవరోన్నత సర్వాంగ సుచారుగమనోజ్వలః
ప్రశస్థలక్షణ శ్రీమాన్ ప్రజ్వలమణిభూషణ శివ ప్రియ శివాసక్త శివయోర్ధ్వజవాహన తథాతశ్చరణన్యాశ పావితాపర విగ్రహ గోరాజపురుష శ్రీమాన్ శ్రీమశ్చూలవరాయుధ తయోరాజ్ఞాం పురస్కృత్య సమే కామం ప్రయచ్చతు నందీశ్వరో మహాతేజ నగేంద్ర తనయాత్మజ నందీశ్వరో మహాతేజ నగేంద్ర తనయాత్మజ సనారాయణ కైర్దేవైర్ నిత్యమధ్యర్చ్య వందితః సర్వస్యాంతపురద్వారీ సార్ధం పరిజనైస్థితః సర్వేశ్వర సమప్రఖ్య సర్వాసుర విమర్దనః సర్వేషాం శివధర్మాణామధ్యక్ష శివధర్మాణాం అధ్యక్షత్వే భిషేషితః సర్వేషాం శివధర్మాణాం అధ్యక్షత్వే భిషేషితః శివప్రియ శివాశక్త శ్రీమచ్చూలవరాయుధ శివాశ్రితేషు సంసక్తస్త్వనురక్తశ్చ తైరపి సత్కృత్య శివయోరాజ్ఞాం సమే కామం ప్రయచ్చతు మహాకాలో మహాబాహుర్మహాదేవైవాపరః మహాదేవాశ్రితానాం తు నిత్యమేవాభిరక్షతు శివప్రియ శివాశక్త శివయోరర్చకశ్చదా సత్కృత్య శివయోరాజ్ఞాం సమే దిశతు కాంక్షితం సర్వశాస్త్ర తద్వజ్ఞ శాస్తా విష్ణోపరాతనుః మహామోహాత్మత మహామోహాత్మతనయో మధుమాంసా శవప్రియః తయోరాజ్ఞాం పురస్కృత్య సమే కామం ప్రయచ్చతు బ్రహ్మాణీ చైవ మాకేశీ కౌమారీ వైష్ణవీ తథా వారాహీ చైవ మాకేంద్రీ చాముండా చండ విగ్రమ ఏదా వైమాధరః సత్ సర్వలోకస్య మాతరః ప్రార్థితం మే ప్రయచ్చంతు పరమేశ్వర శాసనాత్ మత్తమాదంగవదనో గంగోమా శంకరాత్మజః ఆకాశదేహో దిగ్బాహుః సోమసూర్యాగ్నిలోచనః ఐరావతాదిభిర్దివ్యై దిగ్గజైర్నిత్యమర్చితః శివజ్ఞానమదోద్భిన్నస్త్రిద సానామ విఘ్నకృత్ విఘ్నకృచ్ఛాసురాదీనాం విఘ్నేశః శివభావితః సత్కృత్య శివయోరాజ్ఞాం సమే దిశతు కాంక్షితం షణ్ముఖ శివ సంభూత శక్తి వజ్రధర ప్రభుః అగ్నేశ్చేతనయో దేవో హ్యపర్ణాతనయః పునః గంగాయాశ్చ గణాంబాయ కృత్తికానాం తథైవ చ విశాఖేన చ శాఖేన నైగమేయేన సామృతః ఇంద్రజిచ్చేంద్రసేనానీస్తారకాసురజిత్తథా శైలానాం మేరుముఖ్యానాం వేదకశ్యస్వతేజసా తత్తచామీకరప్రక్య శతపత్రదలేక్షణః కుమారః సుకుమారాణాం రూపోదాహరణం మహత్ శివప్రియ శివాశక్త శివపాదార్చకః సదా సత్కృత్య శివయోరాజ్ఞాం సమే దిశతు కాంక్షితం జ్యేష్ఠా వరిష్ఠా వరద శివయోర్జనే రథా జ్యేష్ఠా వరిష్ఠా వరద శివయోర్యజనే రథ తయోరాజ్ఞాం పురస్కృత్య సా మే దిశతు కాంక్షితం త్రైలోక్యవందిత సాక్షాదుల్కా కారాగణాంబిక జగసృష్టి వివృద్ధ్యర్థం బ్రహ్మణాభ్యర్థిత శివాత్ శివాయ ప్రవిభక్తాయ భృవోరంతరనిశ్రుత దాక్షాయణీ సతీ మేనా తథా హైమవతీ హ్యుమా కౌశికా కౌశిక్యాశ్చైవ జననీ భద్రకాల్యాస్తథైవ చ అపర్ణాయాశ్చ జననీ పాటలాయాస్తథైవ చ శివార్చనరథా నిత్యం రుద్రాణి రుద్రవల్లభ సత్కృత్య శివయోరాజ్ఞాం సామే దిశతు కాంక్షితం చండ సర్వగణేశాన శంభోర్వదన సంభవః
సత్కృత్య శివయోరాజ్యాం సమే దిశతు కాంక్షితం. పింగలో గణప శ్రీమాన్ శివాశక్త శివ ప్రియ ఆజ్ఞయా శివయోరేవ సమే కామం ప్రయచ్చతు. భృంగీశో నామ గణభ శివారాధన తత్పర ప్రయచ్చతు సమే కామం. పత్యురాజ్ఞా పురశ్చరం వీరభద్రో మహాతేజ హిమకుందేందు సన్నిభ భద్రకాళీ ప్రియో నిత్యం మాతృణాం చాభిరక్షిత. యజ్ఞశ్చ చ శిరోహర్తాధక్షస్య చ దురాత్మనః ఉపేంద్రేంద్రయమాదీనాం దేవానామంగదక్షకః. శివశ్యానుచర శ్రీమాన్ శివశాసనపాలకః. శివయో శాసనా దేవ సమే దిశతు కాంక్షితం. సరస్వతీ మహేశస్య వాక్సరోజసముద్భవ. శివయో పూజనే శక్తా సామే దిశతు కాంక్షితం. విష్ణోర్వక్షస్థితా లక్ష్మీ శివయో పూజనే రథ. శివయో శాసనా దేవ సామే దిశతు కాంక్షితం. మహామోటీ మహాదేవ్యా పాద పూజాపరాయణ తస్యాయేవ నియోగేన సామే దిశతు కాంక్షితం. కౌశికీ సింహమారూఢ పార్వత్యా పరమాసుత. విష్ణోర్నిద్రా మహామాయ మహామహిషమర్ధిని నిశుంభసుంభ సంహంత్రీ మధుమాంసాసవ ప్రియా. సత్కృత్య శాసనం మాతు సామే దిశతు కాంక్షితం. రుద్ర రుద్ర సమప్రఖ్యా ప్రమథ ప్రథీతౌ ప్రథీతౌ జసః. భూతాఖ్యాశ్చ మహావీర్య మహాదేవ సమప్రభాః. నిత్యముక్తా నిరుపమా నిర్ద్వంద్వా నిరుపప్లవా. సశాక్తయశానుచరా సర్వలోక నమస్కృతాః. సర్వేషామేవ లోకానాం సృష్టిసంహరణక్షమాః. పరస్పరానురక్తాశ్చ పరస్పరమనువ్రతాః. పరస్పరమతిస్నిగ్ధా పరస్పర నమస్కృతాః. శివప్రియతమా నిత్యం శివలక్షణలక్షితాః. సౌమ్యా ఘోరస్తథా మిశ్రాశ్చాందరా లద్వయాత్మికా. విరూపాశ్చ సురూపాశ్చ నానారూపధరాస్తథా. సత్కృత్య శివయో రాజ్ఞాం తేమే కామం దిశంతు వై. దేవ్యా ప్రియ సఖీ వర్గో దేవీ లక్షణలక్షితః. సగితో రుద్రకన్యాభి శక్తిభిశ్చాప్యనేకశః. తృతీయావరణే శంభోర్భక్త్యా నిత్యం సమర్చితః. సత్కృత్య శివయో రాజ్ఞాం సమే దిశతు మంగళం. దివాకరో మహేశశ్చ మూర్తిర్ధీత్తసుమండలః. నిర్గుణో గుణ సంకీర్ణస్తథైవ గుణ కేవలః. అవికారాత్మకశ్చాద్య ఏకః సామాన్య విక్రియః. అసాధారణ కర్మా చ సృష్టి స్థితి లయక్రమాన్. ఏవం త్రిధా చతుర్ధా చ విభక్త పంచధా పునః. చతుర్థావరణే శంభో పూజితైశ్చానుకైః సహ. శివప్రియ శివాసక్త శివపాదార్చనే రతః. సత్కృత్య శివయో రాజ్ఞాం సమే దిశతు మంగళం. దివాకర షటంగాని దీప్త్యాశ్చాష్టశక్తయః. ఆదిత్యో భాస్కరో భాను రవిశ్చేత్యానుపూర్వజః. అర్గో బ్రహ్మా తథా రుద్రో విష్ణుశ్చాదిత్యమూర్తయః. విస్తరా సుతరా భోతిన్యాప్యాయిన్యపరా పునః. ఉషా ప్రభాతతా ప్రజ్ఞా సంధ్యాచేత్య విశక్తయః. సోమాదికేతు పర్యంత గ్రహాశ్చ శివభావితాః. శివయో రాజ్ఞయానున్నా మంగళం ప్రదిశంతు మే. అథవా ద్వాదశాదిత్యాస్తథా ద్వాదశశక్తయః. ఋషయో దేవగంధర్వ పన్నకాప్సరసాం గణాః. గ్రామణ్యశ్చ తథా యక్షా రాక్షసాశ్చ సురాస్తథా. సప్త సప్త గణాశ్చైతే సప్తశ్చందోమయాహ్యః. వాలకిల్యాదయశ్చైవ సర్వే శివపదార్చః.
सर्वे शिव पदार्चकाः सत्कृत्य शिवयो राज्ञां मङ्गलं प्रदिशन्तु मे ब्रह्माथ देव देवेश्ये मूर्तिर्भूमण्डलाधिपः चतुष्षष्टि गुणैश्च गुणैश्वर्यो बुद्धि तत्त्वे प्रतिष्ठितः निर्गुणो गुणसंगीर्णस्तथैव गुणकेवलः अविकारात्मको देवस्ततः साधारणः पुनः असाधारण कर्मा च सृष्टि स्थिति लयक्रमात् एवं त्रिधा चतुर्धा च विभक्त पञ्चधा पुनः चतुर्थावरणे शंभो पूजितैश्च सहानुगैः शिवप्रिय शिवासक्त शिवपादार्चने रतः सत्कृत्य शिवयो राज्ञां समे दिशतु मङ्गलम् हिरण्यगर्भो लोकेशो विराट् कालश्च पूरुषः सनत्कुमार सनकः सनन्तश्च सनातनः प्रजानां पतयश्चैव धक्षाद्या ब्रह्मसूनवः एकादश सपत्नीका धर्मसङ्कल्प एव च शिवार्चनरताश्चैते शिवभक्तिपरायणाः शिवाज्ञावशगाः सर्वे दिशन्तु मम मङ्गलम् सत्वारश्च तथा वेदा सेतिहाश पुराणकाः धर्मशास्त्राणि विद्याभिर्वैदिभिः समन्विताः परस्परावृद्धार्था शिवप्रकृतिपादकाः सत्कृत्य शिवयो राज्ञां मङ्गलं प्रदिशन्तु मे अथ रुद्रो महादेव सम्भोर्मूर्तिर्कगरीयसी भान्नेयमण्डलादीश पौरुषैश्वर्यवान् प्रभुः शिवाभिमानसम्पन्नो निर्गुणस्त्रिगुणात्मकः केवलं सात्विकश्चापि राजसश्चैव तामसः अविकाररथः पूर्वं ततस्तु समविक्रियः असाधारणकर्मा च सृष्ट्यादिकरणात् पृथक् ब्रह्मणोऽपि शिरश्चेत्त जनकस्तस्य तत्सुतः जनकस्तनयश्चापि विष्णोरपि नियामकः बोधकश्च तयोर्नित्यमनुग्रहकरप्रभुः अण्डस्यान्तर्बहिर्वर्ती रुद्रो लोकद्वयाधिपः शिवप्रिय शिवाशक्त शिवपादार्चने रतः शिवस्याज्ञां पुरस्कृत्य समे दिशतु मङ्गलम् तस्य ब्रह्मषडङ्गानि विद्येशानां तथाष्टकम् चत्वारो मूर्तिभेदाश्च शिवपूर्वाशिवार्चकाः शिवो भवो हरश्चैव मृडश्चैव तथा परः शिवस्याज्ञां पुरस्कृत्य मङ्गलम् प्रदिशन्तु मे अथ विष्णुर्महेशाश्च शिवस्यैव परातनुः वारितत्त्वाधिपः साक्षादव्यक्तपदसंस्थितः निर्गुणः सत्त्वबहुलस्तथैव गुणकेवलः अविकाराभिमानी च त्रिसाधारणविक्रियः अविकाराभिमानी च त्रिसाधारणविक्रियः असाधारणकर्मा च सृष्ट्यादिकरणात् पृथक् दक्षिणाङ्गभवेनापि स्पर्धमान स्वयम्भुव आद्येन ब्रह्मणा साक्षास्रष्टस्रष्टा च तस्य तु अण्डस्यान्तर्बहिर्वर्थी विष्णुर्लोकद्वयाधिपः असुरान्तकरश्चक्री शक्रस्यापि तथानुजः प्रातुर्भूतश्च दशधा भृगुशापश्चलादिह भूपारनिग्रहार्थाय स्वेच्छया वारतक्षितौ अप्रमेयबलो मायी मायया मोहयन् जगत् मूर्तिं कृत्वा महाविष्णुं सदा विष्णुमथापि वा वैष्णवैः पूजितो नित्यं मूर्तित्रयमयासने शिवप्रिय शिवासक्त शिवपादार्चने रतः शिवास्याज्ञां पुरस्कृत्य समे दिशतु मङ्गलम् वासुदेवो नृद्धश्च प्रद्युम्नश्च ततः परः सङ्कर्षणसमाख्याताश्चतस्रो मूर्तयो हरेः मत्स्यकूर्मो वराहश्च नारसिंहोऽथ वामनः रामत्रयं तथा कृष्णो विष्णुस्तुरगवक्त्रकः च
சக்கரம் நாராயணஸ்யாத்ரம் பாஞ்சஜன்யம் ச சாங்ககம் சத்கிருத்ய சிவயோ ராஜ்யாம் மங்களம் பிரதி சந்து மே பிரபா சரஸ்வதி கௌரி லக்ஷ்மீஶ்ச சிவபாவிதா சிவயோ சாசனாத்தேதா மங்களம் பிரதி சந்து மே இந்திரோக்னிஶ்ச யமஶ்சைவ நிருதிர்வருணஸ்ததா வாயுஃ சோம குபேரஶ்ச ததே சாசனஸ்த்ரிசூலத்ருக் சர்வே சிவார்ச்சனர்தா சிவசத்பாவ பாவிதாஹ சத்கிருத்ய சிவயோ ராஜ்யாம் மங்களம் பிரதிசந்து மே த்ரிசூலமத வஜ்ரம் ச ததா பரசுசாயகௌ கங்க பாசாங்குஷாஶ்சைவ பினாகஶ்சாயுதோத்தமஹ திவ்யாயுதானி தேவஶ்ச தேவ்யாஶ்சைதானி நித்யசஹ சத்கிருத்ய சிவயோ ராஜ்யாம் ரக்ஷாம் குர்வந்து மே சதா ருஷரூபதரோ தேவ சௌரப்யோ மகாபலஹ வடவாக்யானலஸ்பர்தீம் பஞ்சகோமாத்ருபிர்வ்ருதஹ வாஹனத்வமனுப்ராப்தஸ்தபஸா பரமேஶயோஹ தயோ ராஜ்யாம் புரஸ்க்ருத்ய சமே காமம் ப்ரயச்சது நந்தா சுநந்தா சுரபிஹி சுசீலா சுமனாஸ்ததா பஞ்சகோமாதரஸ்த்வேதா சிவலோகே வ்யவஸ்திதாஹ சிவபக்திபரா நித்யம் சிவார்ச்சனபராயணாஹ சிவயோ சாசனா தேவ திசந்து மம வாஞ்சிதம் க்ஷேத்ரபாலோ மஹாதேஜா நீலஜீமூத சந்நிபஹ தம்ஷ்ட்ராகரால வதன ஸ்புரத் ரக்தாதரோஜ்வலஹ ரக்தோர்த்வமூர்த்தஜ ஸ்ரீமான் ருகுட்டீகுட்டிலேக்ஷணஹ ரக்தவ்ருத்ததிரிநயன சசிபன்னகபூஷணஹ நக்னஸ்த்ரிசூலபாசாசி கபாலோத்யதபாணிகஹ பைரவோ பைரவசித்தைர் யோகினீபிஶ்ச சம்ருதஹ க்ஷேத்ரே க்ஷேத்ரசமாசீன ஸ்திதோ யோ ரக்ஷகஃ சதா சிவப்ரணாம பரம சிவசத்பாவ பாவிதஹ சிவாஸ்ரிதாம் விசேஷேண ரக்ஷன் புத்ராணி ஊரசான் சத்கிருத்ய சிவயோ ராஜ்யாம் சமே திசது மங்களம் ஹாலஜங்காதயஸ்தஸ்ய பிரதமா வரணேர்ச்சிதாஹ சத்கிருத்ய சிவயோ ராஜ்யாம் சத்வார சமமந்து மாம் பௌரவாத்யாஶ்ச ஏசான்யே சமந்தாத்தஸ்ய வேட்டிதாஹ தேபி மானுக்ரஹ்ணந்து சிவசாசனகௌரவாத் நாரதாத்யாஶ்ச முனயோ திவ்யா தேவஶ்ச பூஜிதாஹ சாத்யா நாகாஶ்ச யே தேவா ஜனலோக நிவாசிதஹ வினிர்வ்ருத்தாதிகாரஶ்ச மஹர்லோக நிவாசினஹ சத்தர்ஷயஸ்ததான்யேவை வைமானிககணைஸ்ஸஹ சர்வே சிவார்ச்சனரத சிவாஜ்ஞாவசவர்த்தின சிவயோ ராஜ்ஞயா மஹ்யம் திசந்து சமகாங்க்ஷிதம் கந்தர்வாத்யாபி சாச்சாந்தஸ்சதஸ்ரோ தேவயோனயஹ சித்தா வித்யாதராத்யஶ்ச ஏபி சான்யேனபஶ்சரா அசுரா ராட்சஸாஶ்சைவ பாதாலதலவாசினஹ அனந்தாத்யாஶ்ச நாகேந்திரா வைநதே யாதயோ த்விஜாஹ கூஷ்மாண்டா ப்ரேத வேதாலா க்ரஹ பூதகணாப்பரே டாகின்யாஶ்சாபி யோகின்ய ஷாகின்யாஶ்சாபி தாத்ருஷா க்ஷேத்ர ராமா க்ருஹாதீனி தீர்த்தான்யாய ததானி ச த்வீபா சமுத்ரா நத்யஶ்ச நதாஶ்சான்யே சராம்சி ச கிரயஶ்ச சுமேர்வாத்யா கானனானி சமந்ததஹ பசவ பக்ஷிணோ வ்ருக்ஷாஹ கிருமிகீடாதயோ மிருகாஹ புவனான்யபி சர்வாணி புவனானாமதீஸ்வராஹ அண்டான்யாவரணைஶ் சார்தம் மாஸாஶ்ச தச திக்கஜாஹ வர்ணாபதானி மந்த்ரஶ்ச தத்வான்யாபி சஹாதிபைஹி ப்ரஹ்மாண்டதாரகா ருத்ர ருத்ராஶ்சான்யே சசக்திகாஹ யஶ்ச கிம்சித்
జగత్తస్యమింద్రుష్టం వానుమితం శృతం సర్వే కామం ప్రయచ్చంతు శివయోరేవ శాసనాత్. అథ విద్యాపరాశైవి పశుపాశ విమోచిని పంచార్థ సంహిత దివ్య పశు విద్యా బహిష్కృత శాస్త్రం చ శివధర్మాఖ్యం ధర్మాఖ్యం చ తదుత్తరం శైవాఖ్యం శివధర్మాఖ్యం పురాణం శృతి సంమితం శైవాగమాశ్చ ఏషాన్యే కామికాధ్యాశ్చతుర్విధాః శివాభ్యామ విశేషేణ ఉత్కృత్యేక సమార్చితాః తాభ్యామేవ సమాజ్ఞాత మమాభిప్రేత సిద్ధయే. కర్మేదమనుమన్యంతాం సఫలం సాధ్వనుష్ఠితం స్వేదాద్యానకులీశాంతాం సశిష్యాశ్చాపి దేశికాః తస్సంతతీయా గురవే విశేషాద్గురవో నమః శైవా మాహేశ్వరాశ్చైవ జ్ఞానకర్మపరాయణః. కర్మేదమనుమన్యంతాం సఫలం సాధ్వనుష్ఠితం లౌకికా బ్రాహ్మణాః సర్వే క్షత్రియాశ్చ విషక్రమాత్ వేదవేదాంక తత్వజ్ఞాః సర్వశాస్త్ర విశారదాః సాంఖ్యా వైశేషికాశ్చైవ యౌగా నైయాయికా నరాః సౌరా బ్రాహ్మాస్తథా రౌద్రా వైష్ణవాశ్చ పరే నరాః శిష్టాశ్ సర్వే విశిష్టాశ్చ శివశాసనయంత్రితాః. కర్మేదమనుమన్యంతాం మమాభిప్రేతసాధకం శైవా సిద్ధాంతమార్గస్థా శైవా పాశుపతాస్థతా శైవా మహావ్రతధరా శైవా కాపాలికా పరే శివాజ్ఞాపాలకా పూజ్య మమాభిశివశాసనాత్. సర్వే మమానుగృహణంతు సంసంతు సఫలక్రియాం దక్షిణజ్ఞాననిష్టాశ్చ దక్షిణోత్తరమార్గగాః.

वर्णमार्गतः योगेश्वरमिदं पुण्यं कर्म येन समाप्यते। जय जय जगदेकनाथ शंभो प्रकृति मनोहर नित्यचित् स्वभाव अतिगत कलुष प्रपंच प्रपंच वाचामपि मनसां पदवी मदीत तत्त्वं स्वभाव निर्मला भोग जय सुंदर शेष्टित स्वात्मतुल्य महाशक्ते जय शुद्ध गुणार्णव अनंत कांति संपन्न जया सदृश विग्रह अथ क्रिय महिमाधार जया नाकुल मंगल निरंजन निराधार जय निष्कारणोदय निरंतर परानंद जय निर्वृति कारण जयाति परमैश्वर्य जयाति करुणास्पद जय स्वतंत्र सर्वस्व जया शत्रु सवैभव जयावृत महाविश्व जयानावृत केनचित् जयोत्तर समस्तस्य जयात्यंत निरुत्तर जयाद्भुत जया क्षुद्र जया क्षत जया व्यय जयामेय जयामाय जया भव जयामल महाभुज महासार महागुण महाकथ महाकथ महाबल महामाय महारस महारथ नथ परम देवाय नमः परम देवाय नमः परम हेतवे नमः परम देवाय नमः परम हेतवे नमः शिवाय शांताय नमः शिवधराय ते त्वदधीनमिदं कृष्णं जगद्धि ससुरासुरं अथस्त्वद्विहितामाज्ञां क्षमते कोतिवर्तितुं अयं पुनर्जनो नित्य भवदेकशमाश्रयः भवानतोऽनुग्रह्यास्मै प्रार्थितं संप्रयच्छतु जयाम्बिके जगन्मातर्जय सर्वजगन्मयी जयानवधिकैश्वर्ये जयानुपम विग्रहे जयवाङ्मनसातीते जयाच्छिद्वान्तभञ्जिके जय जन्म जराहीने जय कालोत्तरोत्तरे जयानेकविधानस्थे जय विश्वेश्वर प्रिये जय विश्वसुराराध्ये जय विश्वविजृम्भिणी जय मंगल दिव्यांगी जय मंगल दीपिके जय मंगल चारित्रे जय मंगल दायिनी नमः परम कल्याण गुण संशय मूर्तये त्वत्त खलु समुत्पन्नं जगत्त्वय्येव लीयते त्वद्विधान फलं दातुमीश्वरोऽपि न शक्नुयात् जन्म प्रभृति देवेशी जनोऽयं त्वदुपाश्रितः अतोऽस्य तव भक्तस्य निर्वर्तय मनोरथं पञ्चवक्त्रोदशभुज शुद्धस्फटिकसन्निभः वर्णब्रह्मकलादेहो देवः सकलनिष्कळः शिवमूर्तिसमारूढ शान्त्यतीतसदाशिवः भक्त्या मयार्चितो मह्यं प्रार्थितं संप्रयच्छतु सदा शिवाङ्गमारूढा शक्तिरिच्छा शिवाह्वया जननी सर्वलोकानां प्रयच्छतु मनोरथं शिवयोर्दयितौ पुत्रौ देवौ हेरम्भषण्मुखौ शिवानुभावौ सर्वज्ञौ शिवज्ञानामृताशिनौ तृप्तौ परस्परं स्निग्धौ शिवाभ्यां नित्यसत्कृतौ सत्कृतौ च सदा देवौ ब्रह्मात्यैस्त्रिदशैरपि सर्वलोकपरित्राणं कर्तुमभ्युदितौ सदा स्वेच्छावतारं कुर्वन्तौ स्वांसभेदैरनेकशः ताविमौ शिवयो पार्श्वे नित्यमित्थं मयाचितौ तयोराज्ञां पुरस्कृत्य प्रार्थितं मे प्रयच्छतां शुद्धस्फटिकशङ्कासमीशानाख्यं सदाशिवम्।
మూర్ధాభిమానినీ మూర్తి శివస్య పరమాత్మనః శివార్చనరతం శాంతం శాంత్యతీతం ఖమాస్థితం పంచాక్షరంతిమం బీజం కళాభిపంచభిర్యుదం ప్రథమావరణే పూర్వం శక్త్యా సహ సమర్చితం పవిత్రం పరమం బ్రహ్మ ప్రార్థితం మే ప్రయచ్చతు బాలసూర్య ప్రతీకాశం పురుషాఖ్యం పురాతనం పూర్వవక్త్రాభిమానం చ శివస్య పరమేష్టినః శాంత్యాత్మకం మరుత్సంస్థం సంభో పాదార్చనేరతం ప్రథమం శివ బీజేషు కళాసు చ సతుష్కలం పూర్వభాగే మయా భక్త్యా శక్త్యా సహ సమర్చితం పవిత్రం పరమం బ్రహ్మ ప్రార్థితం మే ప్రయచ్చతు అంజనాతి ప్రతీకాశమఘోరం ఘోర విగ్రహం దేవస్య దక్షిణం వక్త్రం దేవదేవ పదార్చకం విద్యాపదం సమారూఢం వన్నిమండలమధ్యకం ద్వితీయం శివ బీజేషు కళాస్వట్టకలాన్వితం సంభోర్దక్షిణ దిగ్భాగే సత్యా సహ సమర్చితం పవిత్రం పరమం బ్రహ్మ ప్రార్థితం మే ప్రయచ్చతు కుంకుమక్షోద సంకాశం వామాక్యం వరవేషధృక్ వక్త్రముత్తరమీశస్య ప్రతిష్టాయాం ప్రతిష్ఠితం వారిమండలమధ్యస్థం మహాదేవార్చనేరతం తురీయం శివ బీజేషు త్రయోదశకలాన్వితం దేవస్యోత్తర దిగ్భాగే శక్త్యా సహ సమర్చితం పవిత్రం పరమం బ్రహ్మ ప్రార్థితం మే ప్రయచ్చతు శంఖకుందేందుధవలం సత్యాఖ్యం సౌమ్యలక్షణం శివస్య పశ్చిమం వక్త్రం శివపాదార్చనేరతం నివృతిపదనిష్టం చ పృథివ్యాం సమవస్థితం తృతీయం శివ బీజేషు కళాభిచ్చాష్టభిర్యుతం దేవస్య పశ్చిమే భాగే శక్త్యా సహ సమర్చితం పవిత్రం పరమం బ్రహ్మ ప్రార్థితం మే ప్రయచ్చతు శివస్య తు శివాయాశ్చ హృన్మూర్తిం శివ భావితే తయోరాజ్ఞాం పురస్కృత్య తే మే కామం ప్రయచ్చతాం తయోరాజ్ఞాం పురస్కృత్య తే మే కామం ప్రయచ్చతాం శివస్య చ శివాయాశ్చ శిఖామూర్తిం శివాశ్రితే సత్కృత్య శివయోరాజ్ఞాం తే మే కామం ప్రయచ్చతాం శివస్య చ శివాయాశ్చ వర్మణా శివ భావితే సత్కృత్య శివయోరాజ్ఞాం తే మే కామం ప్రయచ్చతాం శివస్య చ శివాయాశ్చ నేత్రమూర్తిం శివాశ్రితే సత్కృత్య శివయోరాజ్ఞాం తే మే కామం ప్రయచ్చతాం అస్త్రమూర్తిం చ శివయోర్నిత్యమర్చన తత్పరే సత్కృత్యే శివయోరాజ్ఞాం తే మే కామం ప్రయచ్చతాం వామో జ్యేష్ఠస్తథా రుద్రకాలో వికర్ణస్తథా బలో వికర్ణశ్చైవ బలప్రమథనపరః సర్వభూతస్య దమనస్తా ధృశాస్త ధాదృశాశ్చాష్టశక్తయః ప్రార్థితం మే ప్రయచ్చంతు శివయోరేవ శాసనాత్ అథానందశ్చ సూక్ష్మశ్చ శివశ్చాప్యేకనేత్రకః ఏకరుద్రస్త్రిమూర్తిశ్చ శ్రీకంఠశ్చ శిఖండికః తథాష్టౌ శక్తయస్తేషాం ద్వితీయావరణేర్చితా తే మే కామం ప్రయచ్చంతు శివయోరేవ శాసనాత్ భవాద్యామూర్తయశ్చాష్టౌ తాసామపి చ శక్తయః మహాదేవాదయశ్చాన్యే తథైకాదశమూర్తయః శక్తిభిః సహితాః సర్వే తృతీయావరణే స్థితాః సత్కృత్య శివయోరాజ్ఞాం దిశందు ఫలమీప్సితం వృషరాజో మహాతేజ మహామేఘసమస్వనః మేరుమందరకైలాసహిమాద్రిశిఖరోపమః సిద్ధాభ్రశిఖరాకారకకుదాపరిశోభితః మహాభోగీంద్రకల్పేన బాలేన చ విరాజితః రక్తాస్య శృంగశరణో రక్తప్రాయ విలోచనః పీవరోన్నత సర్వాంగ సుచారుగమనోజ్వలః
ప్రశస్థలక్షణ శ్రీమాన్ ప్రజ్వలమణిభూషణ శివ ప్రియ శివాసక్త శివయోర్ధ్వజవాహన తథాతశ్చరణన్యాస పావితాపర విగ్రహ గోరాజ పురుష శ్రీమాన్ శ్రీమశ్చూలవరాయుధ తయోరాజ్ఞాం పురస్కృత్య సమే కామం ప్రయచ్చతు నందీశ్వరో మహాతేజ నగేంద్ర తనయాత్మజ నందీశ్వరో మహాతేజ నగేంద్ర తనయాత్మజ సనారాయణ కైర్దేవైర్ నిత్యమధ్యర్చ్య వందితః సర్వస్యాంతపురద్వారీ సార్ధం పరిజనైస్థితః సర్వేశ్వర సమప్రఖ్య సర్వాసుర విమర్దనః సర్వేషాం శివధర్మాణామధ్యక్ష శివధర్మాణాం అధ్యక్షత్వే భిషేషితః సర్వేషాం శివధర్మాణాం అధ్యక్షత్వే భిషేషితః శివ ప్రియ శివాశక్త శ్రీమచ్చూలవరాయుధ శివాశ్రితేషు సంసక్తస్త్వనురక్తశ్చ తైరపి సత్కృత్య శివయోరాజ్ఞాం సమే కామం ప్రయచ్చతు మహాకాలో మహాబాహుర్మహాదేవైవాపరః మహాదేవాశ్రితానాం తు నిత్యమేవాభిరక్షతు శివ ప్రియ శివాశక్త శివయోరర్చకః సదా శివయోరర్చకః సదా సత్కృత్య శివయోరాజ్ఞాం సమే దిశతు కాంక్షితం సర్వశాస్త్ర తద్వజ్ఞ శాస్తా విష్ణోపరాతనుః మహామోహాత్మతనయో మధుమాంసాశవప్రియః తయోరాజ్ఞాం పురస్కృత్య సమే కామం ప్రయచ్చతు బ్రహ్మాణీ చైవ మాకేశీ కౌమారీ వైష్ణవీ తథా వారాహీ చైవ మాకేంద్రీ చాముండా చండ విగ్రమ ఏతా వై మాధరస్సత్త సర్వలోకస్య మాతరః

0: దిగ్బాహు సోమసూర్యాగ్నిలోచన ఐరావతాదిభిర్దివ్యై దిగ్గజైర్నిత్యమర్చిత శివజ్ఞానమదోద్భిన్నస్త్రిద సానామ విఘ్నకృత్ విఘ్నకృచ్ఛాసురాదీనాం విఘ్నేశః శివభావితః సత్కృత్య శివయో రాజ్యాం సమే దిశతు కాంక్షితం షణ్ముఖ శివ సంభూత శక్తి వజ్రధర ప్రభుః అగ్నేశ్చేతనయో దేవో హ్యపర్ణాథనయ తనయః పునః గంగాయాశ్చ గణాంబాయ కృత్తికానాం తథైవ చ విశాఖేన చ శాఖేన నైగమేయేన సామృతః ఇంద్రజిచ్చేంద్రసేనానీస్తారకాసురజిత్తథా శైలానాం మేరు ముఖ్యానాం వేదకశ్యస్వతేజసా తత్తచామీకర ప్రజ్ఞ శతపత్రదలేక్షణః కుమారః సుకుమారాణాం రూపోదాహరణం మహత్ శివప్రియ శివాసక్త శివపాదార్చక సదా సత్కృత్య శివయో రాజ్యాం సమే దిశతు కాంక్షితం జ్యేష్ఠా వరిష్ఠా వరద శివయోర్జనే రథా జ్యేష్ఠా వరిష్ఠా వరద శివయోర్యజనే రథ తయోరాజ్యాం పురస్కృత్య సామే దిశతు కాంక్షితం త్రైలోక్య వందితా సాక్షాదుల్కా కారాగణాంబిక జగసృష్టి వివృద్ధ్యర్థం బ్రహ్మణాభ్యర్థితా శివాత్ శివాయ ప్రవిభక్తాయ భ్రువోరంతరనిశ్రుత దాక్షాయణీ సతీ మేనా తథా హైమవతీ హ్యుమా కౌశిక కౌశిక్యాశ్చైవ జననీ భద్రకాల్యాస్తథైవ చ అపర్ణాయాశ్చ జననీ పాటలాయాస్తథైవ చ శివార్చనరథా నిత్యం రుద్రాణీ రుద్రవల్లభ సత్కృత్య శివయో రాజ్యాం సామే దిశతు కాంక్షితం చండః సర్వగణేశాన శంభోర్వదన సంభవః సత్కృత్య శివయో రాజ్యాం సమే దిశతు కాంక్షితం పింగళో గణప శ్రీమాన్ శివాశక్త శివప్రియః ఆజ్ఞయా శివయోరేవ సమే కామం ప్రయచ్చతు భృంగీశో నామ గణభ శివారాధన తత్పరః ప్రయచ్చతు సమే కామం పత్యురాజ్ఞా పురశ్చరం వీరభద్రో మహాతేజ హిమకుందేందు సన్నిభః భద్రకాళీ ప్రియో నిత్యం మాతృణాం చాభిరక్షిత యజ్ఞశ్చ చ శిరోహర్తాధక్షస్య చ దురాత్మనః ఉపేంద్రేంద్రయమాదీనాం దేవానామంగదక్షకః శివశ్యానుచర శ్రీమాన్ శివశాసనపాలకః శివయో శాసనాదేవ సమే దిశతు కాంక్షితం సరస్వతీ మహేశస్య వాక్సరోజసముద్భవ శివయో పూజనే శక్తా సామే దిశతు కాంక్షితం విష్ణోర్వక్షస్థితా లక్ష్మీ శివయో పూజనే రథ శివయో శాసనాదేవ సామే దిశతు కాంక్షితం మహామోటీ మహాదేవ్యా పాద పూజాపరాయణ తస్యా నియోగేన సామే దిశతు కాంక్షితం కౌశికీ సింహమారూఢ పార్వత్యా పరమాసుత విష్ణోర్నిద్రా మహామాయ మహామహిషమర్ధిని నిశుంభసుంభ సంహంత్రీ మధుమాంసాసవప్రియా సత్కృత్య శాసనం మాతు సామే దిశతు కాంక్షితం రుద్ర రుద్రసమప్రజ్ఞా ప్రమథ ప్రథీతౌ ప్రథీతౌజసః భూతాఖ్యాశ్చ మహావీర్య మహాదేవ సమప్రభాః నిత్యముక్తా నిరుపమా నిర్ద్వంద్వా నిరుపప్లవా సశాక్తయశానుచరా సర్వలోక నమస్కృతాః సర్వేషామేవ లోకానాం సృష్టిసంహరణక్షమాః పరస్పరానురక్తాశ్చ పరస్పరమనువ్రతాః పరస్పరమతిస్నిగ్ధా పరస్పర నమస్కృతాః శివ ప్రియతమా నిత్యం శివ లక్షణ లక్షితాః సౌమ్యా ఘోరస్తథా మిశ్రాశ్చాందరా లద్వయాత్మికా విరూపాశ్చ సురూపాశ్చ నానారూపధరాస్తథా సత్కృత్య శివయో రాజ్ఞాం తే మే కామం దిశంతు వై దేవ్యా ప్రియ సఖీ వర్గో దేవీ లక్షణ లక్షితః సగితో రుద్రకన్యాభి శక్తిభిశ్చాప్యనేకశః తృతీయావరణే శంభోర్భక్త్యా నిత్యం సమర్చితః సత్కృత్య శివయో రాజ్ఞాం సమే దిశతు మంగళం దివాకరో మహేశశ్చ మూర్తిర్ధీత్తసుమండలః నిర్గుణో గుణసంకీర్ణస్తథైవ గుణకేవలః అవికారాత్మకశ్చాద్య ఏకః సామాన్య విక్రియః అసాధారణ కర్మాచ సృష్టి స్థితిలయక్రమాన్ ఏవం త్రిధా చతుర్ధా చ విభక్త పంచధా పునః చతుర్థావరణే శంభో పూజితైశ్చానుకైః సహ శివ ప్రియ శివాసక్త శివ పాదార్చనే రతః సత్కృత్య శివయో రాజ్ఞాం సమే దిశతు మంగళం దివాకర షటంగాని దీప్త్యాశ్చాష్టసక్తయః ఆదిత్యో భాస్కరో భాను రవిశ్చేత్యానుపూర్వజః అర్గో బ్రహ్మా తథా రుద్రో విష్ణుశ్చాదిత్యమూర్తయః విస్తరా సుతరా భోతిన్యాప్యాయిన్యపరా పునః ఉషా ప్రభాతతా ప్రజ్ఞా సంధ్యాచేత్యభిషక్తయః సోమాదికేతు పర్యంత గ్రహాశ్చ శివభావితాః శివయో రాజ్ఞయానున్నా మంగళం ప్రదిశంతు మే అథవా అథవా ద్వాదశాదిత్యాస్తథా ద్వాదశశక్తయః ఋషయో దేవగంధర్వా పన్నకాప్సరసాం గణాః గ్రామణ్యశ్చ తథా యక్షా రాక్షసాశ్చ సురాస్తథా సప్త సప్త గణాశ్చైతే సప్తశ్చందోమయాహ్యః వాలకిల్యాదయశ్చైవ సర్వే శివపదార్చః సర్వే శివపదార్చకాః సత్కృత్య శివయో రాజ్ఞాం మంగళం ప్రదిశంతు మే బ్రహ్మాథ దేవ దేవేశ్యే మూర్తిర్భూమండలాధిపః చతుష్షట్టి గుణైశ్చ గుణైశ్వర్యో బుద్ధి తత్వే ప్రతిష్ఠితః నిర్గుణో గుణసంగీర్ణస్తథైవ గుణకేవలః అవికారాత్మకో దేవస్తథః సాధారణః పునః అసాధారణ కర్మా చ సృష్టి స్థితిలయక్రమాత్ ఏవం త్రిధా చతుర్ధా చ విభక్త పంచధా పునః చతుర్థావరణే శంభో పూజితైశ్చ సహానుగైః శివ ప్రియ శివాసక్త శివ పాదార్చనే రతః సత్కృత్య శివయో రాజ్ఞాం సమే దిశతు మంగళం హిరణ్యగర్భో లోకేశో విరాట్ కాలశ్చ పూరుషః సనత్కుమార సనకః సనంతశ్చ సనాతనః ప్రజానాం పతయశ్చైవ ధక్షాద్యా బ్రహ్మసూనవః ఏకాదశ సపత్నీకా ధర్మ సంకల్పయేవ చ శివార్చనరతాశ్చైతే శివభక్తిపరాయణాః శివాజ్ఞావశగా సర్వే దిశంతు మమ మంగళం సత్వారశ్చ తథా వేద సేతిహాశ పురాణకాః ధర్మశాస్త్రాణి విద్యాభిర్ వైదిఘీభి సమన్వితాః పరస్పరావృద్ధార్థ శివ ప్రకృతిపాదకాః సత్కృత్య శివయో రాజ్ఞాం మంగళం ప్రదిశంతు మే అథ రుద్రో మహాదేవ సంభోర్ మూర్తిర్కగరీయసి భాన్నేయమండలాదీశ పౌరుషైశ్వర్యవాన్ ప్రభుః శివాభిమాన సంపన్నో నిర్గుణస్త్రిగుణాత్మకః కేవలం సాత్వికశ్చాపి రాజసశ్చైవ తామసః అవికారరతః పూర్వం తతస్తు సమవిక్రియః అసాధారణ కర్మా చ సృష్ట్యాదికరణాత్ పృథక్ బ్రహ్మణోపి శిరశ్చేత్త జనకస్తస్య తత్సుతః జనకస్తనయశ్చాపి విష్ణోరపి నియామకః బోధకశ్చ తయోర్నిత్యమనుగ్రహకర ప్రభుః అండస్యాంతర్బహిర్వర్తి రుద్రో లోకద్వయాధిపః శివప్రియ శివాసక్త శివపాదార్చనేరత శివస్యాజ్ఞాం పురస్కృత్య సమే దిశతు మంగళం తస్య బ్రహ్మ షడంగాని విద్యేశానాం తథాష్టకం చత్వారో మూర్తి భేదాశ్చ శివ పూర్వా శివార్చకాః శివో భవో హరశ్చైవ మృడశ్చైవ తథాపరః శివస్యాజ్ఞాం పురస్కృత్య మంగళం ప్రతిశంతు మే అథ విష్ణుర్మహేశాశ్చ శివస్యైవ పరాతనుః వారి తత్వాధిపః సాక్షాదవ్యక్త పదసంస్థితః నిర్గుణసత్వ బహూలస్తథైవ గుణకేవలః అవికారాభిమానీ చ త్రిసాధారణవిక్రియః అవికారాభిమానీ చ త్రిసాధారణవిక్రియః అసాధారణకర్మా చ సృష్ట్యాదికరణాత్ పృథక్ దక్షిణాంగభవేనాపి స్పర్ధమానస్వయంభువ ఆద్యేన బ్రహ్మణా సాక్షాస్రష్టస్రష్టా చ తస్యతు అండస్యాంతర్బహిర్వర్తి విష్ణుర్లోకద్వయాధిపః అసురాంతకరశ్చక్రి శక్రస్యాపి తథానుజః ప్రాతుర్భూతశ్చ దశధ భృగుశాపశ్చలాదిక భూపారనిగ్రహార్థాయ స్వేచ్ఛయా వారతక్షితౌ అప్రమేయబలో మాయీ మాయయా మోహయన్ జగత్ మూర్తిం కృత్వా మహావిష్ణుం సదా విష్ణుమథాపి వా వైష్ణవై పూజితో నిత్యం మూర్తిత్రయమయాసనే శివప్రియ శివాసక్త శివపాదార్చనేరత శివాస్యాజ్ఞాం పురస్కృత్య సమే దిశతు మంగళం వాసుదేవోనృద్ధశ్చ ప్రద్యుమ్నశ్చ తతః పరః సంఘర్షణ సమాఖ్యాతశ్రో మూర్తయో హరేః మత్స్యకూర్మో వరాహశ్చ నారసింహోథ వామనః రామత్రయం తథా కృష్ణో విష్ణుస్తురగవక్త్రకః చక్రం నారాయణస్యాత్రం పాంజజన్యం చ శాంగకం సత్కృత్య శివయో రాజ్ఞా మంగళం ప్రదిశంతు మే ప్రభా సరస్వతీ గౌరీ లక్ష్మీశ్చ శివభావిత శివయో శాసనాద్వేత మంగళం ప్రదిశంతు మే ఇంద్రోగ్నిశ్చ యమశ్చైవ నిర్వరుణస్తథా వాయుస్సోమ కుబేరశ్చ తథే శాసనస్త్రిశూలధృక్ సర్వే శివార్చనరత శివ సద్భావ భావితాః సత్కృత్య శివయో రాజ్ఞాం మంగళం ప్రదిశంతు మే త్రిశూలమథ వజ్రం చ తథా పరశుసాయకౌ ఖంగపాశాంకుశాశ్చైవ పినాకశ్చాయుధోత్తమః దివ్యాయుధాని దేవశ్చ దేవ్యాశ్చైతాని నిత్యశః సత్కృత్య శివయో రాజ్ఞాం రక్షాం కుర్వంతు మే సదా వృషరూపధరో దేవ సౌరభేయో మహాబలః వడవాగ్యానలస్పర్ధీం పంచగోమాతృభిర్వృతః వాహనత్వమనుప్రాప్తస్తపసా పరమేశయోః తయో రాజ్ఞాం పురస్కృత్య సమే కామం ప్రయచ్చతు నందా సునందా సురభిః సుశీలా సుమనాస్తథా పంచగోమాతరస్త్వేతా శివలోకే వ్యవస్థితాః శివభక్తిపరా నిత్యం శివార్చనపరాయణాః శివయో శాసనా దేవ దిశంతు మమ వాంఛితం క్షేత్రపాలో మహాతేజా నీలజీమూత సన్నిభగ దంష్ట్రాకరాలవదన రక్తాధరోజ్వలః రక్తోర్ధ్వమూర్ధజ శ్రీమాన్ భృకుటీకుటిలేక్షణః రక్తవృత్తత్రినయన శశిపన్నగభూషణః నఘ్నస్త్రిశూలపాశాసి కపాలోద్యతపాణికః భైరవో భైరవసిద్ధైర్యోగినీభిశ్చ సంవృతః క్షేత్రే క్షేత్రసమాసీన స్థితో యో రక్షకః సదా శివ ప్రణామ పరమ శివ సద్భావ భావితః சிவாசிரிதாம் விசேஷேண ரக்ஷன் புத்ராணி ஊரசான் சத்கிருத்ய சிவயோ ராஜ்யாம் சமே திசது மங்கலம் பாலஜங்காதயஸ்தஸ்ய பிரதமா வரணேர்ச்சிதாஹ சத்கிருத்ய சிவயோ ராஜ்யாம் சத்வார சமமந்து மாம் பௌரவாத்யாஶ்ச ஏசான்யே சமந்தாத்தஸ்ய வேட்டிதாஹ தேபி மானுக்ரஹ்ணந்து சிவசாசன கௌரவாத் நாரதாத்யாஶ்ச முனயோ திவ்யா தேவஶ்ச பூஜிதாஹ சாத்யா நாகாஶ்ச ஏ தேவ ஜனலோக நிவாசிதஹ விநிர்வத்தாதிகாரஶ்ச மஹர்லோக நிவாசினஹ சத்தர்ஷயஸ்ததான்யேவை வைமானிக கணைஸ்ஸஹ வைமானிக கணைஸ்ஸஹ சர்வே சிவார்ச்சனரத சிவாஜ்ஞாவசவர்த்தினஹ சிவயோ ராஜ்ஞயா மக்யம் திசந்து சமகாங்க்ஷிதம் கந்தர்வாத்யாபி சாச்சாந்தஸ்சதஸ்ரோ தேவயோனயஹ சித்தா வித்யாதராத்யஶ்ச ஏபி சான்யே நபஶ்சர அசுரா ராட்சஸாஶ்சைவ பாதாலதலவாசினஹ அனந்தாத்யாஶ்ச நாகேந்திரா வைநதே யாதயோ த்விஜாஹ கூஷ்மாண்டா ப்ரேத வேதாலா க்ரஹா பூதகணா பரே டாகின்யாஶ்சாபி யோகின்ய சாகின்யாஶ்சாபி தாத்ருஷா க்ஷேத்ர ராமா க்ருஹாதீனி தீர்த்தான்யாய ததானிச த்வீப சமுத்ரா நத்யஶ்ச நதாஶ்சான்யே சராம்சிச கிரயஶ்ச சுமேர்வாத்யா கானனானி சமந்ததஹ பசவ பக்ஷிணோ வ்ருக்ஷாஹ கிருமிகீடாதயோ மிருகாஹ புவனான்யபி சர்வாணி புவனானாமதீஸ்வராஹ அண்டான்யாவரணைஷ் சார்தம் மாசாஶ்ச தசதிக்கஜாஹ வர்ணாபதானி மந்த்ரஶ்ச தத்வான்யாபி சஹாதிபைஹி ப்ரஹ்மாண்டதாரகா ருத்ர ருத்ராஶ்சான்யே சசக்திகாஹ யஶ்ச கிம்சித் ஜகத்தஸ்ய மிந்த்ருஷ்டம் வானுமிதம் ஸ்ருதம் சர்வே காமம் ப்ரயச்சந்து சிவயோரேவ சாஸனாத் அஹ வித்யா பராசைவி பசுபாச விமோசினி பஞ்சார்த்த சம்ஹிதா திவ்யா பசு வித்யா பஹிஷ்க்ருதா சாஸ்திரம் ச சிவ தர்மாக்யம் தர்மாக்யம் ச ததுத்தரம் சைவாக்யம் சிவ தர்மாக்யம் புராணம் ஸ்ருதி சம்மிதம் சைவாகமாஶ்ச ஏஷான்யே காமிகாத்யாஶ்சதுர்விதாஹ சிவாப்யாம விசேஷேண உத்க்ருத்யேக சமார்ச்சிதாஹ தாப்யாமேவ சமாஜ்ஞாத மமாபிப்ரேத சித்தயே கர்மேதமனுமன்யந்தாம் சஃலம் சாத்வனுஷ்டிதம் ஸ்வேதாத்யானகுலீசாந்தாம் சசிஷ்யாஶ்சாபி தேசிகாஹ தஸ்ஸந்ததீயா குரவே விசேஷாத் குரவோ நமம சைவா மாகேஸ்வராஶ்சைவ ஞான கர்மபராயணஹ கர்மேதமனுமன்யந்தாம் சஃலம் சாத்வனுஷ்டிதம் லௌகிகா ப்ராஹ்மணாஶ்ச சர்வே க்ஷத்ரியாஶ்ச விசக்ரமாத் வேத வேதாங்க தத்வஜ்ஞாஹ சர்வ சாஸ்திர விசாரதாஹ சாங்க்யா வைசேஷிகாஶ்சைவ யௌகா நைய்யாயிகா நராஹ சௌரா ப்ராஹ்மாஸ்ததா ரௌத்ரா வைஷ்ணவாஶ்சாபரே நராஹ சிஷ்டாஶ் சர்வே விசிஷ்டாஶ்ச சிவசாஸனயந்த்ரிதாஹ கர்மேதமனுமன்யந்தாம் மமாபிப்ரேதசாதகம் சைவா சித்தாந்தமார்க்கஸ்தா சைவா சித்தாந்தமார்க்கஸ்தா சைவா பாசுபதாஸ்ததா சைவா மகாவ்ரததரா சைவா காபாலிகா பரே சிவாஜ்ஞாபாலகா பூஜ்ய மமாபிசிவசாசனாத் சர்வே மமானுக்ரஹ்ணந்து சம்சந்து சஃலக்ரியாம் தக்ஷிணஞானநிஷ்டாஶ்ச தக்ஷிணோத்தரமார்க்ககாஹ அவிரோதேன வர்த்த తంతాం మంత్రం శ్రేయోర్థినో మమ నాస్తికాశ్చ శటాశ్చైవ కృతఘ్రాశ్చైవ తామసాః పాషండశ్చాతి పాపశ్చ వర్తంతాం దూరతో మమ బహుభిః కిం స్తుతైరత్ర ఏపి కేపి సిదాస్తికాః సర్వే మానుగ్రహణంతు సందస్సం సంతు మంగళం నమశివాయ సాంబాయ ససూతాయాదిహేతవే నమశివాయ సాంబాయ ససూతాయాదిహేతవే పంచావరణ రూపేణ ప్రపంచేనావృతాయతే ఇత్యుక్త్వా దండవద్భూమౌ ప్రణపత్య శివం శివాం జపేత్ పంచాక్షరీం విద్యామష్టోత్తర సదావరాం తథైవ శక్తి విద్యాంచ జపిత్వా తత్సమర్పణం కృత్వా తం క్షమయిత్వేషాం కృత్వా తం క్షమయిత్వేషం పూజాశేషం సమాపయేత్ ఏతత్ పుణ్యతమం స్తోత్రం శివయోర్ హృదయంగమం సర్వాభీష్టప్రదం సాక్షాత్ భక్తి ముక్తేక సాధనం యయిదం కీర్తయేన్నిత్యం శృణువాద్వా సమాహితః సవిధూయాసు పాపాని శివ సాయుజ్యమాప్నుయాత్ గోఘ్రశ్చైవ కృతఘ్రశ్చ వీరః భ్రూణః పివా శరణాగతఘాతీ చ మిత్రవిశ్రంభఘాతకః దుష్టపాపసమాచారో మాతృః పితృః పివా తవేనానేన జత్తేన తత్తత్ పాపాత్ ప్రముచ్యతే దుష్టపాపసమాచారో మాతృః పితృః పివా తవేనానేన జత్తేన తత్తత్ పాపాత్ ప్రముచ్యతే దుస్వప్నాని మహానర్థ సూచకేషు భయేషు చ యది సంకీర్తయేదన్ యది సంకీర్తయేదేతన్న తతో నర్థభాగ్ భవేత్ ఆయురారోగ్యమైశ్వర్యం యచ్చాన్యదభివాంఛితం స్తోత్రస్యాశ్చ జపే తిష్టస్తత్సర్వం లభతే నరః స్తోత్రస్యాశ్చ జపే తిష్టం తత్సర్వం లభతే నరః అసంపూజ్య శివం స్తోత్ర జపాత్ ఫలముదాహృతం సంపూజ్య చ జపే తస్య ఫలం వక్తుం న శక్యతే ఆస్తామియం ఫలావాత్తిరస్మిన్ సంకీర్తితే సతి సార్ధమంబికయా దేవ శ్రుత్వైవ దివి తిష్ఠతి తాస్యాన్నభసి సంపూజ్య దేవదేవం సహోమయా కృతాంజలిపుటస్తిష్టన్ స్తోత్రమే దదుతీరయేత్. ఓం శివాయ నమః శివాయ నమః శివాయ నమః.
1: ఓం నమః శివాయ. యు ఆర్ లిసనింగ్ టు శైవం డాట్ ఆర్గ్ రేడియో, ది 24/7 స్పిరిచువల్ ఛానల్ ఫ్రమ్ శైవం డాట్ ఆర్గ్.